గణ హత్యేతా పిందాతా అదుపాముల పనులా తాతా తుమ్ తుమ్ తుమ్ తుమ్ చలలల తుమ్ చలలల తుమ్ చలలల తుమ్